0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం సుస్వాగతం. విశేషమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత శుభ సందర్భాన కార్యక్రమానికి అయితే అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అసలు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం శుభ సందర్భాన మనం భక్తి అంటే ఏమిటి చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. వ్రతం అంటే కేవలం పూజ విధానం కాదు, మన మనస్సును ప్రశాంతంగా చేసుకోవడం, మంచి ఆలోచనలు పెంచుకోవడం, ఇతరులకు సహాయం చేయడం, నిజాయితీగా జీవించడం, భగవంతుడిపై విశ్వాసం ఉంచడం, అదే భక్తి భావం గురించి మాట్లాడటానికి నీటి కార్యక్రమంలో మనం స్వాగతిస్తున్నాం శ్రీ బాలకృష్ణ అప్పడు గారికి. వినండి.
1: ఓం తచ్చయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞాపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రోతలందరికీ శుభోదయం. శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష శుభ సందర్భంగా ఈ రెండు మూడు మాటలు వినిపించడానికి సదవకాశం కలుగుతున్నది. ఈ ప్రపంచం మిథ్యా కనుక అందులో భాగమైన వ్యక్తులు, వస్తు విషయాదులు, వాటి వల్ల కలిగే సుఖ దుఃఖాలు అన్నీ తాత్కాలికములే. వాటిని పట్టించుకోవలదు. మన జీవన పయనంలో ఎంతోమంది మనవారు, అనుకున్నవారు మనకు దూరమయ్యారు, ఎల్లప్పుడూ మనతో ఉంటారు, అనుకున్నవారు మన కళ్ళ ముందే తనువు చాలించారు, ఇప్పుడు ఉన్నవారు మాత్రం ఎంతవరకు మనతో ఉండగలరు, ఎవరు ఎవరితో శాశ్వతంగా ఉండిపోతారు, ఎవరు ఎవరిని ఉద్ధరిస్తారు, అంతా మన భ్రమ తప్ప. మన తొలి శ్వాస నుంచి తుది శ్వాస వరకు, తొలి జన్మ నుంచి తుది జన్మ వరకు మనతో ఉండేది కేవలం భగవంతుడే. ఆయనే మనకు అసలైన తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు, బంధువు. కనుక నిరంతరం ఆయనను నమ్ముకుని బతకడం నేర్పాలి. జన్మ తరించుటకు దైవమే ఏకైక దిక్కు అని గ్రహించాలి. ఇతి ఓం శాంతి శాంతి శాంతి.
0: అవునండి శ్రోతలారా, శ్రీ బాలకృష్ణ అప్పడు గారికి అనేక అనేక కృతజ్ఞతలు అందజేస్తూ నీచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఓ భక్తి పాటతో.

అసలు శ్రోతలారా, వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడి నాతో వినిపించే నామం గోవింద గోవింద. ఈ నామస్మరణ భక్తులతో ధైర్యాన్ని ప్రశాంతతను కలిగిస్తుందని విశ్వాసం. అందుకే మనం ప్రతి ఒక్క సేవలో ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఉంటున్నాం. అవునండి శ్రోతలారా, నేటి కార్యక్రమాన్ని మీరు బాగానే మెచ్చుకున్నారని ఆశిస్తున్నాం. ఇంతటితో మీ కృతిక కీసెలవు ఇవ్వండి హరే శ్రీనివాసా.

0: Ragalu, Totoli Ragalu.
1: సంగీత ప్రియులందరికీ నమస్కారం. మన మారిషస్లోని మన తెలుగు శ్రోతలందరికీ కూడా మా శుభోదయం నమస్కారం. మీతో మీ మిత్రురాలైన విష్మ మరోసారి మీకు ఇష్టమైన పాటలతో అందమైన జ్ఞాపకాలతో ఆత్మీయమైన మాటలతో మీ ముందుకు వచ్చింది మీ తొలి రాగాల కార్యక్రమంలో. మన తెలుగు సమాజంలో ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతదీక్ష మహోత్సవంలో ఉన్న

అందుకనే మన కార్యక్రమం మన శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం శ్రీనివాసుని మహిమను, గోవింద నామస్మరణను, భక్తిలోని అందాన్ని కొంచెం తెలుసుకుంటూ మధ్య మధ్యలో మనకు ఇష్టమైన పాటలతో ఈ శుక్రవారాన్ని మరింత మధురంగా చేసుకుందాం. మరి మన కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో ప్రారంభిద్దాం ఇప్పుడు.

గోవిందా గోవిందా గోవిందా ఈ ఒక్క నామంలోనే ఎంతటి ఆత్మీయత ఉందో కదా సంతోషంగా ఉన్నప్పుడు గోవిందా కష్టాల్లో ఉన్నప్పుడు గోవిందా ఏదైనా మంచి పని ప్రారంభించినప్పుడు గోవిందా గోవిందా భక్తుడి నోట ఏ పరిస్థితిలోనైనా వినిపించే నామం గోవింద నామం మనస్సారా పలికే ఒక్క గోవిందా కూడా మనలో ఒక ప్రశాంతతను కలిగించగలదు ఆ భక్తి భావంతో ఇప్పుడు మీకోసం ఒక మధురమైన పాట

తిరుమల కొండల గురించి ఆలోచించినప్పుడు మన కళ్ళ ముందు ఏమి కనిపిస్తుంది? ఏడు కొండలు, శ్రీవారి ఆలయం, భక్తులతో నిండిన ప్రాంగణం, మరియు ఎక్కడ చూసినా వినిపించే గోవిందా గోవిందా అనే నామస్మరణ. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తిరుమల గురించి మాట్లాడగానే మన తెలుగు మనస్సుకు ఒక ప్రత్యేకమైన అనుబంధం కలుగుతుంది. ఆ అనుబంధాన్ని గుర్తు చేస్తూ మన తదుపరి పాట మీకోసం.

రేడియో మనోరంజన్ మీద తొలి రాగాలు అనే కార్యక్రమం మీరు వింటున్నారు శ్రోతలారా. అయితే ఈ 40 రోజుల వ్రత దీక్షలో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఇది ఒక్క వ్యక్తి యొక్క భక్తి మాత్రమే కాదు, కుటుంబాలు కలిసి, స్నేహితులు కలిసి, మన తెలుగు సమాజం కలిసి భక్తి భావంతో పాల్గొనే ఒక అందమైన ఆధ్యాత్మిక అనుభవం. మారిషస్లో ఉన్న మన తెలుగు కుటుంబాలు కూడా తమ సంప్రదాయాలను, భక్తిని, సంస్కృతిని కొనసాగిస్తూ ఉండటం నిజంగా ఎంతో అందమైన విషయం. మన భాష, మన సంస్కృతి, మన భక్తి, ఇవన్నీ మనల్ని కలిపే బంధాలు. ఆ బంధాన్ని మరింత మధురం చేసే పాట ఇప్పుడు మీకోసం.

అసలు శ్రోతలార శ్రీ వెంకటేశ్వర స్వామివారి గురించి ఎన్నో కథలు ఎన్నో విశ్వాసాలు మన పెద్దల నుంచి వింటూ ఉంటాము ప్రతి కథలో ఒక సందేశం ఉంటుంది అహంకారాన్ని తగ్గించుకోవాలి మంచితనాన్ని పెంచుకోవాలి ఇతరులకు సహాయం చేయాలి భగవంతునిపై నమ్మకం ఉండాలి కథ ఏదైనా చివరికి మనకు మిగిలేది ఒక మంచి విలువ అయితే అదే దాని అందం ఆ ఆలోచనతో మరో పాట ఇప్పుడు

అక్టోబరు 9వ తేదీన శ్రోతలారా, ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారో మీకు జన్మదినోత్సవం శుభాకాంక్షలు. అసలు పుట్టినరోజు అనేది కేవలం ఒక తేదీ కాదు, మన జీవితాన్ని ఒకసారి వెనక్కి చూసుకుని ముందున్న సంవత్సరాన్ని కొత్త ఆశలతో స్వాగతించే రోజు. మే యువర్ బర్త్డే బ్రింగ్ యూ యాజ్ మచ్ హ్యాపీనెస్ యాజ్ యూ బ్రింగ్ టు పీపుల్ అరౌండ్ యూ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తొలి రాగాలు టీం తరఫున హృదయపూర్వక జన్మదినోత్సవం శుభాకాంక్షలు. మీ ప్రతిరోజు చిరునవ్వులతో నిండాలి, మీ కలలు నిజంగా కావాలి, మీ కుటుంబం ప్రేమతో ఆరోగ్యంతో ఆనందంతో నిండాలి. మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలి. సో విషింగ్ యూ హ్యాపీ బర్త్డే ఇఫ్ యూ సెలబ్రేటింగ్ యువర్ బర్త్డే టుడే.

అసలు మనలో చాలామంది ఏమనుకుంటారంటే పూజ చేసే సమయంలోనే భక్తి ఉంటుంది కానీ నిజానికి మన మాటలో మంచితనం ఉంటే భక్తి ఉంది మన చేతిలో సహాయం ఉంటే భక్తి ఉంది మన హృదయంలో క్షమ ఉంటే భక్తి ఉంది దేవుడిని ఆలయంలో చూడటం ఒక అనుభవం దేవుడిని మనిషిలో చూడటం ఒక సాధన ఈ చిన్న ఆలోచన మీతో పంచుకుంటూ ఇప్పుడు వినేద్దాం మరో పాట శ్రోతలారా గోవింద

శ్రోతలారా, నేటి తొలి రాగాలు అనే కార్యక్రమంలో నేను మీకోసం ఎన్నుకుంటున్న పాటలను విని మీరు ఆనందిస్తున్నారని మెచ్చుకుంటున్నారని నా ఆకాంక్ష. ఇక మన ముందున్న మరో అందమైన పర్వదిన సమయం దేవి నవరాత్రులు. అక్టోబరు 11వ తేదీన మీరు ప్రారంభించబోయే ఈ 9 రోజుల అమ్మవారి వివిధ రూపాలను భక్తితో స్మరించుకునే పవిత్రమైన రోజులు. దుర్గమ్మలోని శక్తి, లక్ష్మీదేవిలోని ఐశ్వర్యం, సరస్వతీదేవిలోని జ్ఞానం, అమ్మవారి ప్రతిరూపం మనకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇస్తుంది. మన వచ్చే కార్యక్రమాల్లో నవరాత్రుల ప్రత్యేకతను మరింతగా మీతో పంచుకుపోతున్నాం. అందుకు ముందు ఒక అందమైన పాట ఇప్పుడు

శ్రోతలారా, నేటి కార్యక్రమం విని మీరు బాగా మెచ్చుకున్నారని నా ఆకాంక్ష. మరి ఇలా మరో అందమైన శుక్రవారం తొలి రాగాలుతో మీతో కలిసి గడిచిపోయింది. ఈరోజు మనం గోవింద నామస్మరణ గురించి మాట్లాడుకున్నాం, శ్రీనివాసుని భక్తి గురించి మాట్లాడుకున్నాం. మన సమాజం, మన సంప్రదాయాలు, మన విలువల గురించి గుర్తు చేసుకున్నాం. అయితే వచ్చే వారం మనం దేవీ నవరాత్రుల ప్రత్యేకమైన భక్తి వాతావరణంలో

ఒకి అడుగు పెట్టబోతున్నాం. వచ్చే కార్యక్రమాల్లో దేవీ నవరాత్రుల గురించి ఇంకా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అంతవరకు గోవిందా గోవిందా గోవిందా. నేను మీ మిత్రురాలైన విశ్వ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నది. శుభదినం. నమస్కారం. హరే శ్రీనివాసా.